ఆర్ పవజల శబ్దలంగ అవణ హార్ పవన అరాంబు సత్గురు మతవేళ శబ్ద గురు సుర్త తొన చేలా కథ కథాలే రహో నిరాలా నానక జుగ జుగ గురు గోపాలా ఏక శబ్ద జిత కథా విచారి గురుముఖ హో మైం అగ్ని నివారి మైణ కే దంత క్యో ఖాయే సార్ జిత గర్భ జాయే సో కవణ ఆహార్ హివే కా ఘర్ మందర అగ్న పిరాహన్ కమన గుఫా జిత రహ అవాహన్ హిత ఉత కిస కో జాన సుమావే కమన ధ్యాన మన మనహ సుమావే హౌ హౌ మైం విచో ఖోవే దూజా మేటే ఏకో హోవే జగ కరడా మనముఖ గావార్ శబ్ద కమాయే ఖాయే సార్ అంతర్ బాహర్ ఏకో జానే నానక అగ్న మరే సతగుర కే పాణే సచ భై రాతా గర్భ నివారే ఏకో జాతా శబ్ద విచారే శబ్ద వసే సచ అంతర్ హీయా తన మన శీతల రంగ రంగీయా కామ క్రోధ బిఖ అగ్న నివారీ నానక నదరీ నదర ప్యారీ కవన ముఖ చంద హివై ఘర షాయా కవన ముఖ సూరజ తపేత పాయా కవన ముఖ కాల జోహత నిత రహే కవన బుద్ధ గురముఖ పత రహే కవన జోధ జో కాల సంగారే బోలే బాణీ నానక బీచారే శబ్ద భాఖత సస జోత అపారా సస కర సూర వసే మిటే అంధారా సుఖ దుఃఖ సమ కర నామ అధారా ఆపే పార ఉతారణ హారా గురు పరిచే మనసా